అది ముమినకు కమ్గా వెగెం హురే ఫిర్హెనున్నాయి అంహెనుంగె తెరేం హేవ అమల్త ఖురా మీహా దన్నాషే ఫహే ఎవరెన్ స్వరుగే వన్నానితే అది కితమ్మె కుడ మింవరకుం వియస్ ఎవరెన్నం అనియాయి నుకురవ్వాహుట్టే.

0: మెగాహెర్ట్స్ దివ్య ఎఫ్ఎం ట్యూన్ కొందమ్మా.
1: דיווי FM, נועד היקם מגהרץ.
2: Tea time with
0: נועד היקם מגהרץ, דיווי FM. אבדוס, אמא גאטוגה.